0: తుంగి చుకోని నేను ఏ కాని చెయ్యాలే లేదు లేరా
1: Tale wi yo ni wo jokisel rek ko de woro kiti